0: ప్రతిబద్ధత నాగరిక స్వాస్థ్య ప్రతి హమాజీ ప్రతిబద్ధత కాబట్టి వేర్వేరు స్వాస్థ్య సేవలను సర్వస్వ అభివృద్ధి చేయాలి. స్వాస్థ్య సేవలో ఆవశ్యకత కలిసి కౌశల్య హాస్పిటల్ ఆశ్రయ సంపర్క ఆర్థిక
1: అస్పతాల్ సేవ
0: చౌబీస్ ఘంటల డాక్టర్ కి ప్రత్యక్ష నిగరాని ఉపచార
1: ప్రత్యేక దిన బిహార్ 8 బజే సే సంధ్యా 6 బజే సమ విశేషజ్ఞ ఫిజిషియన్ డాక్టర్ సే ప్యాట్ ఛాతీ కొలెజో నసా ముతు చేర్ జాంచ్ కీజీ థా
0: ప్రత్యేక దిన నసా తథా న్యూరో సర్జరీ హార్ట్ జూరీ తథా జనరల్ సర్జరీ పాసిటివ్ సేవ నాక్ కాన్ ఘాటీ రోగ విశేషజ్ఞ డాక్టర్ ద్వారా చెక్ జాంచ్ కరా జాయ్
1: 24 ఘంటా డిజిటల్ ఎక్స్రే వీడియో ఎక్స్రే ఈసీజీ తథా ఇకో ముతు ఎక్స్రే సేవా ఉపలబ్ధ భా సువిధా సంపన్న ల్యాబ్ సేవా ఉపలబ్ధ భా
0: సంపర్క ఫోన్ నంబర్ 084-00-1092 ఫోన్

0: ఉంటారు. సమాచార పరంపరా కూడా వివేకమైతే వస్తే వివే ద్వీ భాష
1: ఆత్మ నైసపు విధానం నాకు పూర్తి పూర్తిగా పోషేది.